pihti non no shi aji ia sadigi ia dalia make america healthy again no activist e aji ia ti sa do pe ia da to in the ta aji a ye go ia na hot e ko ia shin has ago e ko e bini na ko e aji yiji na da na petition e khana da na e aja e a di at a dos e no she e at that da nila e aja e a